0: వేతనావే
1: మగ్నవ దినీసురు తరుపతి సహారన ఉభయమియన తురు
2: హబిత దనిన హగిమే జీవమాన ఉత్కర్షయ
0: ఆదరణీయ జ్యోతి
3: ఆదరణీయ జ్యోతి
1: రసోదయే బందియేను రహై జీవితే
2: అహిమి ఆదరే జీవమాన హడ
0: ఆదరణీయ జ్యోతి ඉරිදා රාත්‍රී 7ට හිමාලික
2: ජෝරා රාය

0: సునీదు కిరిమాలు. విజయ ప్రొడక్ట్స్ అపే రసే రాటే సమట.
1: సిలోన్ గ్రీన్ లైఫ్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఐ గోయింగ్ టు లివ్ ఎ న్యూ గ్రీన్ లైఫ్.
2: ඔබේ කෝටිපති සිහිනය අද සැබෑ වෙයිද? රාත්‍රී 10ට ලක්හඬ අහන්න. ජාතික ලොතරැයි මණ්ඩලයේ සියලුම ටිකට් පත්වල ජයග්‍රාහී ප්‍රතිඵල අද රාත්‍රියේම ඔබට කියන එකම රේඩියෝව ලක්හඬ.